0: గారే గారే
1: ఏ జరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలేజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కర